0: నేను మిరింగ్లో 5 mile పోరా ఉన్న సో 6 mile నౌ.
1: ఓకే నైస్ వన్ బత సో యూ టాకింగ్ మీ వన్ ఆఫ్ నేమ్ లో డిస్ప్లే ప్లే ఆయా
0: అచ్చా ప్లే ఐఎమ్ మీటింగ్ కెమరాన్ స్మిత్
1: యూ గో అవుట్ సైడ్ ఒకదా వన్ లో మోర్ గెస్
0: ఓకే ఐఎమ్ మీటింగ్ బెనాన్
1: ఉసాద్
0: బెనాన్
1: యూ గో అవుట్ సైడ్ ఒకదా అగైన్ లాస్ట్ వన్
0: వన్ ఇన్ టీమ్ ప్లీజ్
1: మరుంచే వన్ బ్లాక్ బెలాత్ మానే
0: బెలాత్ మానా
1: Cameron Monster play it, yeah. Okay, I mean, you think him when you calling me back, huh? Sorry, name to say again?
2: Joe.
1: Oh, Joe, you call come to where?
2: About, sir.
1: Okay, nice one, brother. So you talking me 1 and 1 sub, you?
2: Meeting was Darren Locke.
1: Darren Locke is a neck blame, a rust. Oh, you got a gas outside, and kind of say, man.
2: Okay.
1: Okay, you good luck guess, but you think you good in the ring, come on.
2: Okay.